0: Center 95.5, North South 95.6, 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్జ్ మీద ఆర్ఎం త్రీ

0: 94.95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu. Toli Ragalu.
3: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్స్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8:08 శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని, మంచి ఆరోగ్యంలోనున్నారని, ఇంకా చిరునవ్వుతో ఉంటుందని ఆశిస్తూ నీటి కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో. అయితే శ్రోతలారా, ఇంకొకసారి శుభోదయం, స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమం.

అవునండి శ్రోతలారా, మన మూడులు పెట్టిన నేటి కార్యక్రమం ఒక భక్తి పాటతో, ఇంకా ఈ భక్తి పాట తర్వాత మనం కొనసాగిస్తున్నాం ఒక తొలి పాటలతో. అయితే తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో టాలీవుడ్ పాటలను అత్యంత అవసరం. సో లెట్స్ గెట్ గోయింగ్.

అవునండి శ్రోతలారా, గుర్తించుకోండి ప్రతిరోజు మనం కూడి ఉన్నాం ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి. సేమ్ టైం సేమ్ ఛానల్ అయితే ఉదయపు వేళ 8 గంటలకు రేడియో మనోరంజన్ పైన ఇచ్చే డెఫినెట్లీ ఎవ్రీడే యూ హ్యావ్ టు ట్యూన్ ఇన్.

అవునండి శ్రోతలారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు ఇప్పటి వరకు చేయాలి జాయిన్ చేయాలి ఇది ఇంకా కమ్ జాయిన్ సచి త్వరలో ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.5.6 98.2 మెగా హెర్ట్స్ పైన. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. గుడ్ మార్నింగ్ మారిషస్.

అవునండి శ్రోతలారా, ఇవాళ సోమవారం నాడు అయితే పనికి ఆఫీస్కి బడికి మళ్ళీ వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ వాట్ టు డూ, దట్ ఈస్ ఆల్ అబౌట్ మన జీవితం. పని చేసుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి జీవితంలో, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ వెరీ కాస్ట్లీ నౌడేస్, సో వీ ఆల్ నీడ్ టు వర్క్.

అవునండి శ్రోతలారా, ఈ ఉదయపు వేళ నేను అనుకుంటున్నాను చాలా మంది ఆఫీస్కి వెళ్తున్నారు, పనికి వెళ్తున్నారు. బుక్ హాస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దే, విశేషంగా విద్యార్థులందరూ ఎవరెవరు ఓలజీ స్కూల్లోనున్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యావ్ అ గుడ్ డే. శుభదినం.

హే బ్యూటిఫుల్ సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజుల్లో చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అయితే షూ హ్యావ్ అ నైస్ మ్యారీడ్ లైఫ్ టు యూ ఆర్ దే. ఎవరెవరు కొత్త కొత్తగా పెళ్ళి చేసి ఉన్నారు?

అవునండి, సంగీత రసికులారా, ఈనాటి ప్లేలిస్ట్ మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.

ఏ దంపతులారా, ఎవరెవరు మీ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు? ఇవాళ పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

శుక్రవారం నాడు మీరు బాగానే శ్రావణ పౌర్ణమి ఇంకా రక్షాబంధనం జరుగుతున్నారని ఆశిస్తున్నాం. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అసలు శ్రోతలారా, ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, వినకపోతే వదిలేయాలి, వెళ్ళే చేసుకుంటారు. దబ్బు తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. అయితే ఈ చిన్ని కోట్ ఆఫ్ ది డేతో పాటు మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

ఈ సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఎంటిటీతో మీ కృతికకి సెలవు ఇవ్వండి. లీవింగ్ యూ ఆన్ ఎ బ్యూటిఫుల్ కోట్, ఎలాంటి విషయాలను దాచకుండా అన్ని విషయాలను పెంచుకునేదే నిజమైన ప్రేమ. దట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్. కీప్ స్ప్రెడింగ్ లవ్ అవుట్ దేర్.